ప్రేమనమంజశ్రీదీప నిరంజన సబదుకబన్ ప్రభుదీప నిరంజన సబదుకబన్.

బృహస్పతి పరిధీయంతరిక్షరితయోదాయమాపయస్థానం పంచామృతస్థానం కురయాదః పంచామృతస్థానాంతిః పురంగై చ యమునై చ దేవో గోదావరి సరస్థానాంతిః పునః సప్తస్థానం సమర్పయామి నమః ఓం పదపృథివ్యాం పాహభ్యాం మోదతే నమః జాతేరుప్రతిపాదనో రఘోర పాపకాశిని హిరయః.